0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం అందమైన అమ్మాయిలు, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆలోచనలకు అందం, జీవితానికి ఆనందం, మనసుకు స్ఫూర్తి అందించే మీ ప్రత్యేక కార్యక్రమం సౌందర్య లహరి. ఇది నేను మీ ఆర్జే వర్ష. మన చుట్టూ ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద అవార్డులు గెలుచుకోకపోవచ్చు, ప్రతి కళ్ళు వార్తలు కాకపోవచ్చు, కానీ తమ కుటుంబాలకు, సమాజానికి, తమ చుట్టూ ఉన్న వారికి వెలుగుగా నిలుస్తోంది. ఈరోజు మనం అలాంటి మహిళల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్ఫూర్తి అనేది ఎప్పుడూ దూరంలో ఉండదు, కొన్నిసార్లు అది మన ఇంట్లోనే ఉంటుంది.

మనకు విజయం అంటే పెద్ద ఉద్యోగం, పెద్ద వ్యాపారం, పెద్ద గుర్తింపు గుర్తుకు వస్తాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ప్రతిరోజు తెల్లవారవగానే ఇంటిని చూసుకుంటూ, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ, తన కుటుంబాన్ని ముందుకు నడిపించే తల్లి, ఆమె కూడా ఒక విజేతేగా. ప్రతి విద్యార్థి జీవితాన్ని మార్చగలిగే ఒక ఉపాధ్యాయురాలు, ఆమె కూడా ఒక ప్రేరణ. ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి నెమ్మదిగా ఎదుగుతున్న మహిళ, ఆమె కూడా ఒక స్ఫూర్తి.

మిత్రులారా, మీ కోసం ఒక చిన్న కథ. ఒక మహిళ ఉంటుంది, తన జీవితం అంతా కుటుంబం కోసం అంకితం చేసింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆమె తన చిన్ననాటి కళను గుర్తు చేసుకుంది. ఆ కళ ఏంటంటే కుట్టు నేర్చుకోవడం. వయస్సు 50 దాటినా ఆమె కొత్తగా శిక్షణ తీసుకుంది. కొన్ని నెలల తర్వాత తన ఇంటి నుంచే చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఈరోజు ఆమె ఎంతమంది మహిళలను ఉపాధి కల్పిస్తోంది. ఈ కథ మనకు చెప్పే

ఇప్పుడు ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుకుందాం. చాలామంది మహిళలు తమ గురించి ఇలా అనుకుంటారు, నేను అంతగా చేయలేను, నాకు ఆ ప్రతిభ లేదు, ఇప్పుడు ఆలస్యమైపోయింది. కానీ నిజమేంటంటే మనల్ని మనం అడ్డుకునేది చాలాసార్లు పరిస్థితులు కాదు, మన ఆలోచనలే. ఈరోజు నుంచి ఒక చిన్న మార్పు చేద్దాం, నేను చేయగలను అనే మాటను ఎక్కువగా ఉపయోగిద్దాం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్ల

చరిత్రలో ఎన్నో మహిళలు తమ రంగాలు అద్భుతాలు సృష్టించారు. శాస్త్రం, విద్య, సాహిత్యం, కళలు, క్రీడలు, ప్రతి రంగంలో మహిళలు తమ ముద్ర వేశారు. వారి విజయాల వెనుక ఒక సాధారణ విషయం కనిపిస్తోంది, పట్టుదల. అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. మన జీవితాల్లో కూడా అదే వర్తిస్తోంది. సమస్యలు వస్తాయి, కానీ మనం ముందుకు సాగాలి.

ఈ వారానికి ఒక అందమైన ఆలోచన. ఇతర మహిళల విజయాన్ని చూసి అసూయ పడకండి, ప్రేరణ పొందండి. ఒక మహిళ ఎదగడం అంటే మనందరం ఎదగడమే. ఒకరినొకరి ప్రోత్సహిద్దాం, ఒకరికి ఒకరం బలమవుదాం.

మిత్రులారా, ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమంలో నేను మీ కృతిక అంటాను మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు. ఐటీ హోపింగ్ దట్ యు ఆల్ ఫైన్ అవుట్ దే. మొదలు పెట్టినాం నేటి కార్యక్రమం కొన్ని రిలాక్సింగ్ మ్యూజిక్తో.
3: నువ్వు కాఫీ షాప్ కి నేను కాఫీ షాప్ కి వెళ్తున్నామా? పద ఆ రూట్ లో అలా వెళ్ళొచ్చు కదా.
4: అటు సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే వెళ్దాం.
3: పర్లేదు, వెళ్ళు.

0: మెనూ వేసుకో. ఆంటీ తినేవరు మీ సిస్టరా?
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు, మ్యాటర్ ఏంటో చెప్పు.
0: ఏం లేదు ఆంటీ.
2: హే సంగీత రసికులారా, అసలు జీవితంలో కొందరిని మన జీవితం నుంచి దూరం చేసుకుంటాము అంటే వారి మీద కోపంతో కాదు, మనమే మీద ఉన్న గౌరవించుకుని. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అత్యంత అవసరం.

అవునండి సంగీత రసికులారా, సాంద్రపు వేళ నేను అనుకుంటున్నాను మీరు కొంతవరకు మీ కుకింగ్లో ఇండల్జ్ ఉన్నారు, లేకపోతే మీరు మాట్లాడుతున్నారు మీ కుటుంబ సభ్యులందరితో పాటు, మీ వాల్యుయేబుల్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇఫ్ యూ డూయింగ్ దట్ రౌట్ దేర్, ఈ రాబోయే పాట విశేషంగా మీకే. అవునండి సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి సంగీత రసికులారా, ఈ సమయంలో మీరు మీ బోన్ చేస్తున్నారైతే శిరుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున ఇంకా ఇంటటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి, శుభరాత్రి.